అరవింద నేత్రాది కృష్ణాత్పరం కిమపి తత్వమగం న జానే. మందహాసమాన వదనత్తోడు కూడా పుణ్యహీ విరుందు ఉండు భగవాన్ అర్జునోడు కూడా భగవాన్ కృష్ణన్ దివ్య దర్శనం కొడుకదు. మయూరధ్వజనుడు ఇలానే ఇంత కాయంగళెల్లాం ఆరిపోయి అవన్ దృఢ చిత్తత్తోడే